ఇందుకి ఎప్పుడు సార్ మీకు నుంచి నేను ఎప్పుడు చెప్పాను చెడ్డ చేయాలి యాకోబి ఎప్పుడు సార్ దావులు చెప్పు నిన్నే మీకు నేటం దాన్ని తెప్పిస్తుందిక్ ముందు కొంచెం ఇంటికి ఒకసానికి బిర్యానీ మీకు పురుగు లెక్క కొన్నట్లు యూసుఫ్ అమర్నా జాహిర్ బయటం అమర్న బాకి అమర్న జాహిర్ నాకు ఎబుజా దాన్ని కొంచెం లెక్క అమర్న బాకి నాయటం అమ్మ మలాక యూదాన్ పెరిగి అజ్జన బిల్లు లెక్క మెల్లికోన్ ఇవాళ దాని దగ్గర కుక్కుడ్డింగ్ కరే ముగ్గర్దెల్ జిస్గిర్నే ఎల్ చేయాల యాకు మోం దుమ్మి తగ్గుతూ యూసుఫ్ అతని కుడ్డింగ్ lolo tax yalla nangul mukk setan ben do yor mom dal kum responsabilité nañ ko dal dégg ko mom dana ci taxaw yebu sa nak mom bi mu ñëwé di indi ci yusuf lu ma lek bi mu ñëwé xol na ci biir tenn bi waaye gis ko dara ni ka taago karaban bi ñoom ñooy jàpp yusuf jël ko nag toog ak moom fële mu gis ay nit ñu toog mu dem fu gis fa yusuf toog ci seen biir mu daal ne wëññeeku moom yebuza daal di dem ci réeru yusufa yi wax la nee naa yusufa de am na ay tukkikat yu ko fekk ci teen bi ba génne nañ ko ñu nga toog ak moom nag léegi nañu dem ne leen suñu jar na boo xamante ni dafa dawoon su ko defee ñu jaay leen ko su ko defee ñu mën ko génne dëkk bi ah ñu daal di ñëw bi ñu ñëwee nag fekk maalikum na taxal toog yusufa toog ci seen biir commerçant yi toog ñëw mbokk yusufa yi daal di ñëw bi ñu ñëwee ñu ne leen ah xale bii de suñu jaam la woon dafa daw loolu gi ne ñun soxla wuñ ko li ñu bëgg rek mu la jaay ko su fekkee soxla ngeen ko ñu jaay leen ko waaye suñu jaam la woon mu daw ñu ne ko ah waaw ñun nag ñun ñu ko jaayee ñu jënd ko yusufa nag wax ne ni foofu dafa nëbb ni ñii samay mbokk leen ñoo bokk benn bàyyi ndax xam ne bu waxee loolu ba delluwaat ci loxoy mbokkam amal nañu rey ko te gis nu ne loxo yi mu nekk li muy tiis ah moo ëpp yëngu ne loxo ay mbokkam mu daal di rek faf toog daal di noppi jàpp njàngoram léegi ñu loolu la alquran wax ne jaay nañu yusufa ci njëbbooyof Abdoulaye Ibn Abbas moom dafa wax ne ñu ngi ko jaay e ci njëb bu toll ak ñaar fukki dërëm comme ñun fukki nit leen woon ñoo ko séddoo ko kenn ku ci nekk am ñaari dërëm ñoom noonu lañ ko séddoo waaye daal jaay nañ ko ci njëb bu ñàkk fay e moom la alquran wax ne wa sharaw bi tamanin bas daraahima maduuda wa kaanu fihi min adzahidin mu mel ni kon ñoom presque xaw nañu maye yusuf waaw njëkki dañ ko tudd noonu rek waaye

చేస్తున్నట్టు ఏమిటి నిజం మనకు ప్రతిపత్తి కట్టినట్టండి. జిబిలకు ఈ ఒప్పనాటి సగటు అమ్మకంలో మనకు నీతి అందింపడమే సత్యం